0: బప్పా దురువే బల్లవ.
1: కేనవి దల్ఫళ
0: అళుగుండు బేను బప్పయ్య మికి యాదే
1: ఎంత ఓకే అవ కేయాది బప్ప మేషిన్ అవ కేయా
0: దూం ఫతుకే ఇస్తియో మాలు కురుము అంగాగే కెన్సర్ జే హితుగే బాలిత జే స్ట్రోక్ జే ఫుప్పా మేగే కెన్సర్ జే నేవాలా నిజాముగే బలిత జే గోహరుగే కెన్సర్ జే టైప్ 2 డయాబెటీస్ జే
1: కీవే బప్పేత్ కేయాదిని
0: కొక్కయ నుఫెన్న గోత సిర్రుం బప్ప సిగరెట్ బోకం ఇంగే కొక్క కొక్కయ వస్విస్ దువ కొక్క వరద్ దెరవే బప్ప సిగరెట్ బోతి
1: దరఫ్లా బప్ప దెందు వాహకస్ దం ఫతో ఇస్తమాల నకరాను ప్రామిస్ ఇంగే
0: కొక్క వరం ఉఫావిచ్చే.

అది హమకశ్వరం ఎబేఖలం వణి తిమన్ రస్కలాంగి హద్రతుగా ఖయారు కురవ్వాఫావా హేవలఫా బేఖలుంగి తెరిన్నే.

0: గుతి మీయి అది హెమకశ్వరం కాఫిరువి మీహున్నం ఎంబురి దనివి నుబేకం బొడువెగిం వా తనివి
1: జహన్నమ యస్లౌనహ ఫబిసల్ మిహాద్
0: ఏయ్ జహన్నమే ఎవరెంగ్ ఎతన వన్న హుట్టె ఫహె ఎతం మతీగే హురి నుబేకమాయే.

0: ఎవరెంగే బొడున్నం అంగవానితే మీథ్య బ్యా మీహున్ నాయకు నరక వన్న బ్యాగణికి ఎవరెన్న ధనవస్కమెన్నితే హమ కషవరం ఎవరెన్ని నరక వన్నాని బైకి
1: దివ్యఎఫ్ఎం దివ్యహిన్ నాయకు నోదియా 1 MHz.

ఎవరెం బునానతే దునియేగా అహురెమెన్ నులఫా మీహుం కంగా హిమనా ఉళును ఫిరెహెనుంత అహురెమెన్న మి నుఫెన్ననీ కీవెగెన్ హియ్యే.